0: హతై వినాడి తిస్ అటై.
1: పేరాదినీ విశ్వవిద్యాలయ ఆర్థిక విద్యా మహాచార్య వసంత అతుకూర్ల మాతాగే ప్రధానత్వేన కళా పర్యేషణ్య ఎదిదా స్విసి హతర వసరి డిసెంబర్ మాసేది అపేరటే జనతావగి పౌద్గలిక నయ రూపాయల కోటి హరి దాడదాస్ నే ఎక్ లక్ష అసూఎక్ దాస్ పన్సీయక్ వెలా తీనవా పౌద్గలిక నయ రూపాయల కోటి కోటి ఎక్ లక్ష అసూఎక్ దాస్
0: పన్సీయక్
1: మే వసరి మార్తు మాసే వెను కూడా రూపాయల దెకోటి హతలిస్ పన్ దాహక్ వెనక కోటి అసూ ఎక్ లక్ష
0: పనస్తాటి
1: అసూ ఎక్ లక్ష దిదాశిహతర వసరి డిసెంబర్ మాసేది అపేరటి జనతాగి పౌద్గలిక నాయ రూపాయల కోటి మార్తు మాసే వెనుకొట రూపాయల కోటి తెలక్ష హతలి స్పంద ఎక్ లక్ష అసూ ఎక్ దాస్ పన్సీ దిలక్ష హతలి స్పంద వెనుక వెడి వేళ కీలకీను రూపాయల కోటి హెటతుందాస్ పన్సీకి నిహలగీల తీరు అను ఆర్థిక పీడనే మధ్య మెరట జనతావట ఎదినదా వేదం పిరిమసాగన్ బెరినిసా పౌద్గలిక అవసతా ఉదిసా క్రెడిట్ కార్డ్ పత్ మత విశ్వాస్య తెబీమ కెపీ పెన్ లెస హిలగిల తీరు ఇల్లవ ఇల్లవ క్రెడిట్ కార్డ్ దిన ఆయతన తీరు అనేది నాయ
0: కార్యక్రమం
1: కౌమారి గమూసు తీయన్న పేస క్రెడిట్ కార్డ్ తినగిన బలం సవాగే కొట్టు వాహన శీతకరణ రూపవాహిని యంత్రవగి కల్పవతిన బాండ మిలదీ గనీమట అపేరటే జనతావ గత్త నాయ దిదా శిశిహతర వసరే డిసెంబర్ మాసేది రూపాయల కోటి హారదాయ్ హరి మార్తు మాసే విని కూడా మేము వృద్ధి రూపాయల కోటి దొలస్ దాస్ తున్సీయ దక్వాహిలగీల తీరు ఈ హింద లంకావి నాయకార్యో సీట తిస్పాగింగ్ ఏలగిల్లగేల అద లంకా దీప పువత్పతి తిబున లంకా దీప పువత్పతి తీప ప్రవృత్తి అత్యకతమై మమ్మీ అతుల్ పిటువట ఆవి ఎత్తగొట్ట ఒకటి తేరేనవా నయ ప్రమాణే వెడివేలా తీనవా ఒయా ఉన్నత్ బ్యాంకుయిన్ సమహారిటీ ఒక్కో పెత్తగిన తీయన్ ప్రాథమిక క్రమవేది అంట అను ఏకాన్ని కాగిన్ హరి ఆఫీస్ ఎకే కెనెక్కి
0: దాహక్కరగిన వెన్ను పులువ
1: క్రెడిట్ కాత్పత్వలిన్ వేదాం కిరీమ దిదా శిశిహాతరి డిసెంబర్ మాసేది రూపాయల కోటి దాసి దాస్ అటసీఐ ఇక మార్తు మాసే విని కూడా మేక రూపాయల కోటి దానం దాస్ హత్సి దక్కా వెడివిలా తీనా కిలా మేము పర్యేషణ హెలివెను మే అవి మీకు కియండ హేతు ఒబ ఉనత్ నయ విలా అయితే నయక్ గండ హితాగని ఇన్నమైతే ఓ గివాన్ని కొహమద గీలా కల్పనా కరండ ముగదు ఓ పొలి అనుపాతి వెడి నేద అద తీయన గాన నిమే హెట మంగరి గీ సతీ దవసక క్యూవే మే నయక్ అప్లై కల్ల తిబునే ఏకే రేట్ టక వెడి వేలా
0: పొలి అనుపాత వెడి ఉనానే
1: ఓ ఎతకొట హేమ దేవల్ వెనమై నిసా నయక్ గండ ఏక అవశ్యతావే వెను వెను ఇవ గండ టికాక్ ఇక్మం కరన్
0: గండ ఓణమద కియలా హితన్న మే అవస్థావే నేద
1: మే పరేషణ నానువ మే మే మోహతే పవతిన తత్తే గెన తమై పెహెదిలి కలే
0: సతై వినాడి 42.